చూసాడు నువ్వు మళ్ళీ చెప్పని అని చెప్పేసి వచ్చిన రోషిత్ అయిపోయింది ఎక్కువ మాట్లాడుతున్నాను.